0: కథకు భరంగించులారంగ తారంగ హిని చూలారంగ తారంగ యో బైరాకి చాలాలే పాకెకు బొడి కైతా ఛైనాన జోడి కైతా ఛైనాన జోడి యో బైరాకి చాలాలే
1: నమస్కార్ మేరు నామ్ రామ్ కేసరీ శర్మకార్ హో मैले चाहिँ असारे गीत सम्बन्धी सहकारीको असारे गीत सम्बन्धी लेखेर ल्याएको छु सुनाउन लागेको छु सुनिदिनु होला
2: असारको महिना मलाई फुर्सद छैन धानको खेती गर्ने हो नगरी काम पुग्ने छैन खाना

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసరి జ్ఞాన హవశ సుజన మనున్ బడాలే పని కృతి ఉజ్వల సుత సైత

భాక్ష్యం పంచవిధం పయోదతి ఘృతం రంభా ఫలం పానసం సాకాన్ ఇక్తం జల రుచికరం సుశ్లింత గంధ సల్యో.

పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్యో తత్వభాగోతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లెత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం.